0: గారే గారే
1: జరబడ
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూర కిందర దీనే ఎన్నాయో
0: ఎక్క చతుర నార
1: అమ్మ చోరగదే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరగదే.